0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.
1: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. విశేషంగా స్వామివారి భక్తులందరికీ హరే శ్రీనివాస స్వాగతం. ఉదయపు వేళ శుభోదయం. శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం కలసిగా శరన్నవరాత్రోత్సవం కూడా ఏర్పాటు అవుతున్నది. దేశమంతటా ఎంతో భక్తిభావాలతో ఘనంగా మన శ్రీ వెంకటేశ్వర పూజ, ఇంకా శరన్నవరాత్రి. అయితే ప్రతిరోజులాగా ఉదయం కూడా వినిపిస్తారు ఓ ప్రవచనం. ఆచార్య శ్రీ కృష్ణ పురుషోత్తం గారు తమ ప్రవచనం వినిపిస్తారు, విశేషంగా ఈ శరన్నవరాత్రోత్సవంలో.
2: ముందుగా భక్తులందరికీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు, అలాగే అందరికీ వెంకటేశ్వర వ్రతం శుభాకాంక్షలు. మనం చాలా భక్తి శ్రద్ధలతో ఈ వెంకటేశ్వర వ్రత మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. విష్ణు భగవానుడు మనకి అనేక రూపాలలో కనిపిస్తూ ఉన్నారు. వాటన్నిటిలో ముఖ్యంగా మనకి తెలిసినవి దశావతారాలు: మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, కల్కి, అలాగే పరశురామ. ఇవన్నిటినీ, ఈ 10 అవతారాలని కలుపుకొని దశావతారములు అని అంటారు. ఇక్కడ మనందరికీ చాలా మామూలుగా వచ్చే సందేహం, అందరికీ చాలా మామూలుగా వచ్చేటువంటి సందేహం ఏమిటంటే, దశావతారాలలో వెంకటేశ్వర స్వామి అనే ఆయన లేరు కదా, మరి ఎందుకు కలియుగంలో ఆయనకి ఇన్ని ఆలయాలు, ఇంత వెంకటేశ్వర వ్రతం, ఈ 40 రోజుల దీక్షగా మనం ఎందుకు జరుపుకోవాలి అనేటువంటి సందేహం అందరికీ చాలా మామూలుగా వస్తూ ఉంటుంది. అసలు ఎవరి వెంకటేశ్వర

0: విశ్వరస్వామి అంటే మన గురువుగారి మాటల్లో ఈ విధంగా అన్నారు, నకృతం దేవసంగైశ్చ నకృతం విశ్వకర్మణః స్వేచ్ఛయా క్రీడతే యత్ర ఇచ్ఛారూపం విరాజతి అని శాస్త్రవాక్యం. అంటే ఆ యొక్క స్వరూపాన్ని ఇప్పుడు మనకి జన్మ ఇచ్చారనుకోండి, ఎవరన్నా వాళ్ళని తల్లిదండ్రుల ద్వారా మనకి జన్మ రావడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం పుట్టడం ఒక తల్లిదండ్రి ద్వారా మనకి ఆ జన్మ మన యొక్క జననం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా భగవత్ స్వరూపాన్ని మనం చూసుకుంటే, ఎటువంటి అవతారమైనా మనం చూసుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి రామావతారం అనేది తీసుకుందాం. రామావతారాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే, భగవంతుడైనటువంటి రామునికి తండ్రిగా దశరథ మహారాజు ఉన్నారు, అలాగే తండ్రిగా మన తల్లి తండ్రి అనేవారు ఆ భగవంతుడైనటువంటి రాముల వారికి ఉన్నారు. కానీ ఈ శాస్త్రంలో చెప్పినట్టు నకృతం దేవసంగైశ్చ నకృతం విశ్వకర్మణః, విశ్వకర్మ ఏదైనా తయారు చేయాలంటే విశ్వకర్మ అనేటువంటి ఆయన ఉంటారు, అదే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు ఈ స్వరూపాన్ని చెక్కలేదు, అలాగే ఎవ్వరూ తయారు చేయలేదన్నమాట. తయారు చేయనటువంటి వారు అటువంటి స్వేచ్ఛయా క్రీడత యత్ర ఇచ్ఛారూపం విరాజతి, తనంతట తను విష్ణు భగవానుడు తనే నేనే ఈ వెంకటేశ్వర స్వరూపము అని వెంకటాద్రి పర్వతం మీద ప్రకటించుకున్నటువంటి అవతారమే శ్రీ వెంకటేశ్వర అవతారం. అలాగే అటువంటి స్వయం కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు, అంటే స్వయం భగవానుడు, స్వయంగా ఆగనే విష్ణు భగవానుడు. అలాగే కలియుగంలో ప్రత్యక్ష దేవుడు, ప్రత్యక్ష కలియుగ ప్రత్యక్ష దైవము అని అంటారన్నమాట. మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటివి రెండు ఉంటాయి, ఒకటి సూర్య భగవానుడు, అలాగే ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి. అంటే భగవంతుడు స్వయంగా భూమి మీదకు వచ్చి తనంతట తను శిలగా మారిపోయినందుటి వల్ల ఆయన కలియుగ ప్రత్యక్ష భగవంతుడిగా, ప్రత్యక్ష దైవంగా ఇక్కడ మనందరి చేత ఈ వెంకటేశ్వర వ్రతము అనేటువంటి ఈ ప్రక్రియ ద్వారా మన యొక్క భక్తి శ్రద్ధలతో మనం చేసుకునేటువంటి పూజలన్నింటినీ అందుకుంటూ ఉన్నారు. అటువంటి భగవంతుడికి మనం ఈ భాద్రపద మాసంలో అనేకానేక రకాలుగా మన యొక్క మంత్రాలతోటి, మన యొక్క కీర్తనలతోటి, మన యొక్క భగవంతుడి యొక్క భక్తితోటి మనం ఈ అన్నిటినీ మనం ఆయనకి సమర్పణ చేస్తూ ఉన్నాము. అటువంటి వెంకటేశ్వర వ్రతాన్ని మనం ఎంతో భక్తిగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారని కోరుకుంటూ హరే శ్రీనివాస.
1: ఈ ఉదయపు వేళ విశేషమైన తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. శరన్నవరాత్రోత్సవం కలసిగా మన శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం జరుపుకుంటున్నాం. ఆచార్య శ్రీ కృష్ణ పురుషోత్తం గారికి మా కృతజ్ఞతలు సమర్పిస్తూ మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తున్నది. వందనామిదికర సెలవు తీసుకుని హరి శ్రీనివాస నమస్కారం.

0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: Toli Ragalu.
2: శ్రోతలకు నమస్కారం. మన తెలుగు కార్యక్రమం వింటున్న ప్రియ శ్రోతలందరికీ మా నమస్కారములు స్వీకరించండి. స్వాగతం రేడియో మనోరంజన్ మీద. ప్రస్తుతం మీరు వింటున్నారు మన దైనందిన తొలి రాగాలు అనే కార్యక్రమం 94.5 MHz మీద. అయితే ప్రస్తుతం ఇంతవరకు మన వెంకటేశ్వర స్వామి వ్రత దీక్ష మహోత్సవం కొనసాగిస్తూ ఉన్నది. మీకు తెలిసినట్టుగా ఈ 40 రోజులలో ఒక భాగంగా ఈ 10 రోజుల దేవీ నవరాత్రులు. కాబట్టి శ్రోతలారా, ఈరోజు కార్యక్రమం మరింత ప్రత్యేకం. ఎందుకంటే మనం ఇప్పుడు దేవీ నవరాత్రుల పవిత్రమైన రోజుల్లో ఉన్నాము. ఈ 11 నుంచి ప్రారంభమైన ఈ 9 రోజుల పర్వదినాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో ఆరాధిస్తూ శక్తిని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, ధైర్యాన్ని కోరుకుంటాం. ఈరోజు నవరాత్రుల 3వ రోజు. మరి ఈ అందమైన భక్తి వాతావరణాన్ని ఒక మధురమైన పాటతో ప్రారంభిద్దాం.

నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు కానీ ఈ తొమ్మిది రాత్రులు కేవలం పూజలు పండగలు మాత్రమే కాదు మనలోని భయాన్ని తొలగించుకోవడానికి మనలోని శక్తిని గుర్తించుకోవడానికి మనలోని మంచితనాన్ని పెంచుకోవడానికి ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భావిస్తాం మన జీవితంలో ఎన్ని సవాళ్లు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం మనలో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తాం ఆ శక్తి భావంతో ఇప్పుడు వినేద్దాం ఒక అందమైన పాట

ఇంతకముందు నేను చెప్పినట్టుగా ఈరోజు నవరాత్రుల మూడవ రోజు. ఈరోజున అమ్మవారిని చంద్ర గంట రూపంలో ఆరాధిస్తారు. చంద్రుడిని పోలిన అర్ధచంద్రాకార అలంకరణతో దర్శనమిచ్చే అమ్మవారి రూపం ధైర్యం శాంతి శక్తికి ప్రతీకగా భావించబడుతోంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ధైర్యంగా నిలబడాలి, కొన్నిసార్లు ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడు పోరాడాలి, ఎప్పుడు ఓపిక పట్టాలి అన్న జ్ఞానం కూడా ఒక శక్తే. ఆ అందమైన ఆలోచనతో మన తదుపరి పాట మీకోసం.

అవునండి శ్రోతలారా, తొలి రాగాలు అనే కార్యక్రమం మీరు వింటున్నారు. విష్మామి సేవలో ఈ మంగళవారం నాడు ప్రస్తుతం దేవి నవరాత్రులు జరుపుకుంటున్నాం. నవరాత్రుల్లో అమ్మవారి శక్తిగా ఆరాధిస్తాం కదా, అదే సమయంలో మన చుట్టూ ఉన్న ప్రతి మహిళలోని శక్తిని కూడా గుర్తు చేసుకోవాలి. ఒక తల్లి, ఒక భార్య, ఒక కుమార్తె, ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక స్నేహితురాలు, ప్రతి మహిళ తన జీవితంలో ఎన్నో పాత్రలు పోషిస్తూ ఎన్నో బాధ్యతలను మోస్తూ ముందుకు సాగుతుంది. అందుకే స్త్రీని గౌరవించడం అంటే శక్తిని గౌరవించడం. ఈ అందమైన సందేశంతో ఇప్పుడు మరో పాటతో కొనసాగిద్దాం.

నవరాత్రుల్లో అమ్మవారి వివిధ రూపాలను ఆరాధించడం వెనక ఒక అందమైన భావన ఉంది. ప్రతి రూపం ఒక ప్రత్యేకమైన గుణాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఎక్కడో ధైర్యం, ఎక్కడో జ్ఞానం, ఎక్కడో కరుణ, ఎక్కడో ఐశ్వర్యం, ఎక్కడో శక్తి. అంటే ఈ 9 రోజులు మనలోని మంచి లక్షణాలను కూడా మేల్కొలిపే రోజులు. అమ్మవారిని బయట వెతకడం మాత్రమే కాదు, ఆమెలోని శక్తి మనలో కూడా గుర్తించాలి. అయితే ఇప్పుడు కార్యక్రమంతో కొనసాగిద్దాం ఈ పాటతో.

అసలు శ్రోతలారా, మన పండగల ప్రత్యేకత ఏంటంటే అవి కుటుంబాన్ని ఒక చోటికి తీసుకువస్తాయి. ఇంట్లో అమ్మవారి పూజ, పిల్లల సందడి, పెద్దల ఆశీర్వాదాలు, ప్రసాదం, భక్తి గీతాలు ఇవన్నీ కలిసి ఒక అందమైన జ్ఞాపకంగా మారిపోతాయి. మన పిల్లలకు మన సంప్రదాయాలను పరిచయం చేయడానికి కూడా పండగలు ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే మన సంస్కృతిని మనం జీవిస్తేనే మన తరువాతి తరం దాన్ని కొనసాగిస్తుంది.

రోజు మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారా? అయితే మీకు జన్మదినోత్సవం శుభాకాంక్షలు. జీవితం అనేది సంవత్సరాల సంఖ్య కాదు, మనం సృష్టించుకున్న జ్ఞాపకాలు, మనం పంచుకున్న ప్రేమ, మనం తాకిన జీవితాలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన తొలి రాగాలు. సిబ్బంది తరఫున హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీ జీవితంలో అమ్మవారి ఆశీస్సులతో ఆరోగ్యం, ఆనందం, శాంతి, సంతోషం ఎల్లప్పుడూ నిండిపోవాలని కోరుకుంటున్నాం. మీ కలలకు రెక్కలు రావాలి, మీ ప్రతి అడుగులో విజయాలు తోడాలి. సో హ్యాపీ బర్త్డే, జన్మదినోత్సవం శుభాకాంక్షలు.

మీకు తెలిసినట్టుగా శ్రోతలారా, మన పురాణాల్లో దుర్గాదేవి అంటే శక్తి. కానీ ఆ శక్తిని మన జీవితంలో ఎలా అర్థం చేసుకోవాలి? కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా నిలబడటం, తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకునే ధైర్యం, అన్యాయం ఎదురైనప్పుడు సరైన దాని కోసం నిలబడటం, ఇవన్నీ కూడా మనలోని దుర్గాశక్తి. అందుకే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడంతో పాటు మనలోని మంచితనాన్ని ధైర్యాన్ని కూడా మేల్కొలుపుదాం.

శ్రోతలారా, మనం మారిషస్లో ఉన్నా మన హృదయంలో మన తెలుగు సంప్రదాయాలు ఎంతో బలంగా ఉన్నాయి. మన పండగలు, మన పాటలు, మన భాష, మన దేవతల కథలు, ఇవి మనల్ని మన మూలాలతో కలిపి ఉంచే అందమైన బంధాలు. ఈ నవరాత్రుల సమయంలో మారిషస్లోని ప్రతి తెలుగు కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు లభించాలని, ప్రతి ఇంట్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, శాంతి నిండాలని కోరుకుంటున్నాను.

శ్రోతలారామి తెలిసినట్టుగా గత కొన్ని వారాలుగా మన తొలి రాగాలు కార్యక్రమాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 40 రోజుల వ్రత దీక్ష గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమైన మన వ్రత దీక్ష మహోత్సవం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఇదే సమయంలో మన ముందుకు వచ్చింది దేవి నవరాత్రులు. ఒకవైపు శ్రీనివాసుని భక్తి, ఒకవైపు అమ్మవారి శక్తి, రెండు మనకు ఒకే విషయాన్ని గుర్తు చేస్తాయి. నమ్మకముంచండి, మంచిని ఆచరించండి, ధైర్యంగా ముందుకు సాగండి. అయితే అక్టోబర్ 20వ తేదీన విజయదశమిని ఎంతో ఘనంగా కూడా జరుపుకుంటాం. ఆ ప్రత్యేకమైన రోజు చేరుకునే వరకు మనం ఈ భక్తి ప్రయాణాన్ని కొనసాగిద్దాం.

శ్రోతలారా, మనలోని చీకటిని తొలగించేది వెలుగు, మనలోని భయాన్ని తొలగించేది ధైర్యం, మనలోని బలహీనతను తొలగించేది విశ్వాసం. ఈ నవరాత్రుల్లో ఒక చిన్న సంకల్పం చేద్దాం. ఎవరైనా బాధ పెట్టకుండా ఉండాలి. ఎవరికీ సాధ్యమైతే వారికి సహాయం చేయాలి. మనస్సులోని కోపాన్ని తగ్గించుకోవాలి. మన జీవితంలో ఉన్న మంచిని గుర్తించి కృతజ్ఞతతో ఉండాలి. అదే నిజమైన పండగ.

0: ఇలా అమ్మవారి భక్తి శక్తి సంగీతం మంచి మాటలతో మన నవరాత్రి స్పెషల్ తొలి రాగాలు కార్యక్రమం కూడా ముగింపుకు చేరుకుంది. ఈ నవరాత్రుల్లో అమ్మవారి కృప ప్రతి ఇంటిపై ఉండాలని ప్రతి తల్లికి ప్రతి సోదరికి ప్రతి కుమార్తెకు అపారమైన శక్తి ధైర్యం ఆనందం లభించాలని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 10 రోజుల వ్రత దీక్షలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన హృదయపూర్వక శుభాకాంక్షలు. వచ్చే శుక్రవారం
1: సకాల బీట్స్.
2: Sakala Beats.